0: ఒక మరియంగ్ కమ్క ఆర్గానిక్ ఫార్మింగ్ ఒక రుకంపన్ ఎం కమిస్ బో మరియంగ్ కోసో తో ఉథుం డేన్ వే సుమారేక క్లోగ పతాప్ నై భా మన్గి క యుంగ్ యొంగ్ పోన్ జకి చింగ్థుంగ్ వయ కిమ్రాన్ కోసన్ తో ఉయ్ కాయ కి ఖన్నా ఓగి ఖన్ ఖన్రు యొంగ్ ఇ చఫంగ చింకో డోర్మో యొంగిని గి చింగ్థుంగ్ చింగ్తం ఖనాంగ్ వో యో సెం థో గి యో సుమార్ గి యగ మరియంగ్ హడెన్ హబుత్
1: నితే కొం వండా khana yi ka yi wan ka kamram ka yong ki nong rep
0: ki nong rep man ki ki chrot skit yong ka bam ka di de wa krech tom yong ki yo ba mi man ka sni ne te dau to burom to krchani yi ki nong rep de wa e ji ka ye ki ki sambe yo bha wa ki la jing rep yo pen khlan ye ka rep kar yang yong ki nong rep le to upar chang gi upar ne ya ki rukom rep yong rim ki wa ju le ki long chwa man chwa ma de wa le lang phi de rukom rep jing start yi wa ka te we rukom rep jing start yong rim ego ye ka lawe
1: na ka liang yong phi kong wanda ka yi ka message wo e phi na ka banta ki nong rep
0: para nong am ka jing ge da ye ki jing thum to du ka kam ki nong rep la ni sarkar to ka kam ram yong e hi waro la da thung yi wilding sumario wi jing thung ne pen ne yo wi sambitan ri man kam ban no san yang yi cha ka la we ka wa kham bha to it li u sumare ka mariang wa ki jing thung wa pher ro pher ne ban ta ka bam ka di wa ka jing im yong ki paten wo wan chwa pun kud o to i kun mui wa ka chai ka tram yong ki jing thung to ka chai ka tram yong pai pa de wa sumare ki jing thung wa pher ro pher man kam ba sumare ka bam ka mariang wa ya ka la we yong i wa ro ku ble chi bu ne phi gi nong ab ya ka ni ka jing phlu jing mut lam ba ka akash ni jo wa
2: hagasin bon nong kong dio pen snyaw chpi ye tin tui kri ta ket ha trong ka phang ka jingpun jai ki jingthung wo pen tikna ye ka jingyo ba di nong yi chimen ta ha tin tu program to I kong wanda antli rose susngi ko man ka assistant technology manager yong atm a thaliskain cnrt blog chiro bu kong celestial suting ko man le assistant technology manager atm a thaliskain cnrt blog ye pen ni ni ka program kyo in do pen tem chpi ye ki sur jaintia tenre dik atal girwai yong ki kong wa isa sumer drive ebertit so dong talawiar punbot sikirwai ki dakti